ఉజ్వల భృగుత్తమ రామచంద్ర వ్యాసాశ్వశీర్ష కపిలర్షభ బుద్ధ కల్కిన్ కృష్ణోడుపీష కృపయా కురు సుప్రభాతం మాతృద్వయీ స్తన సరోరుహ కు

దుపీశ సుర శిక్షక సుప్రభాతం బంధుం సుదూర సుఖ చిన్మయ వర్ష్మ భూష బోద్ధుం హ్యశక్య గుణరాశి మహాచలేశ వక్తుం నశక్త పద వర్ణ